మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయాలా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod. And get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఏంది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండా లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిథమ్ కోసం అర్థం పర్థం లేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగ్
0: మీనింగా క్యాచీగా ఉండాలి, క్యాచీగా.
1: అయితే ఓకే, ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: ఇంకేంటి
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద
0: బై
1: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Raju, neppudu van kadutunnadu? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాలు అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
8: చెప్పాలే, కాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
7: తుడిపక్కలే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: 3 FM. If you'd like to find out how to get your own program on Bali 92.3 FM, send an email to contact@balimail.com or call 855-BALI-92, 855-265-5992.
8: The following program is brought to you by VJ Creations.
9: Dashara Diwali Dhammaka on Saturday, 17th October at Alameda County Fairgrounds in Pleasanton.
10: Event highlight: 40 feet Ravan Dahan, spectacular fireworks,
9: Ram Leela, Rath Yatra. Also have a darshan of 10 feet Durga Idol, disco and laser dandiya, 25 plus Indian food booths,
10: 150 plus vendor booths, rides, games, competitions and more. For tickets visit www.aiaevents.org or follow aia.events on social media.
9: Grand sponsor Sanjeev Gupta CPA, platinum sponsor Realtor Lavanya Duvi, travel partner Travelopod, powered by Realtor Nagaraj Annaya.
11: Still thinking about your next move? Stop. Get into AI-powered training with Java, AI, ML, STET and Python. Build real skills, crack real jobs. Upgrade now because the future won't wait. Enroll today. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
12: TNC apply.
13: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ అ స్పెషల్ ప్రైజింగ్. మరెందుకు ఆలస్యం? కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.

0: Once again, advance birthday wishes for you, Shivansh, and hope to see you next Saturday in San Ramon. And once again, for all the listeners of Virijallu and Bali 92.3 FM, one big help we ask from all of you is, in team, is there's more power. Again, one way you can definitely help all of us, if you love the show, if they love the events that we put together, and you may think it's a small help, but it goes a long way, because like I said, when we multiply, the word goes out that much more faster. So if you really love our events, love our shows, one big help we ask from all of you, just go to our website, namastebayarea.com. Namastebayarea.com. Just download the flyer for Ganpati Bappa Moriya. Please share within your immediate circle. That'll do. The immediate friends, WhatsApp groups, next doors, or your friend circle. Please spread the flyer. We want it to go to everywhere. Please put as your WhatsApp status. Every little gesture counts. All of you count. Your word counts. So please do that for us. Once again, download the flyer from namastebayarea.com and spread it in your circles, and that will be a big, big help. And I'm going to play the next clip. And for the next one, I want you to send your answers to virijallu@gmail.com. I'm not going to take your answers on air because I have an important chit chat to go to, but please do send to virijallu@gmail.com. Again, you'll hear two voices. Recognize the voices and send an email to virijallu@gmail.com.
1: अबे ओ दिवाली की फुलझड़ी जला डालूंगा अभी जानता है ना तू किससे बात कर रहा है मजनू भाई नाम सुना है ना मेरा
2: हाँ सुना है ना तूने तो अभी दो बार बताया मजनू भाई बोल रहा हूँ मजनू भाई
3: तो मैं क्या करूँ रे
0: Okay, there are two voices in this clip. If you know one or both of them, drop us an email. Don't call us for this question because I have an important chit chat to go to. Virijallu@gmail.com, VIRIJALLU@gmail.com, and announce the lucky winners in about 5 minutes. And now an important chit chat. Mukhyanga mana Virijallu Srotalandriki kuda mana Telugu bhasha mana pillaliki kashtanga kakunda ishtanga aadutu paadutu alavukaga nerpinchalani tappakunda paathashalalo cherpinchandi. బే ఏరియాలో బాటా ద్వారా నేషనల్ లెవెల్లో తానా ద్వారా పాఠశాల తరగతులు ఎన్నో సంవత్సరాలుగా బే ఏరియాలో కొనసాగిస్తున్నారు యాజ్ అ ప్రౌడ్ పేరెంట్ ఐ కెన్ టాక్ అబౌట్ ఇట్ మా అమ్మాయి నిత్య విరిజల్లులో కూడా రేడియో షోస్ చేసింది తను స్పష్టంగా ఈరోజు తెలుగులో మాట్లాడుతోంది మాతో పాటు మా పేరెంట్స్తో పాటు అందరితో అంటే ఐ క్రెడిట్ ఎంటైర్ 100% క్రెడిట్ గోస్ టు పాఠశాల మా అబ్బాయి కూడా ప్రస్తుతం పాఠశాల 3వ సంవత్సరం చదువుతున్నాడు సో మీరు కూడా మీ పిల్లలకి తెలుగు భాష చక్కగా నేర్పించాలంటే తప్పకుండా పాఠశాలలో చేర్పించండి అండ్ పాఠశాల ఇంత దిగ్విజయంగా నడుస్తుందనే దాని వెనుక కారణం పాఠశాల ఉపాధ్యాయులు అండ్ రైట్ నౌ విత్ మీ ఆన్ ఎయిర్ ఐ హావ్ సంబడి మా పాఠశాల తరగతులను ఎన్నో సంవత్సరాలుగా చాలా ఇష్టంగా ప్రేమగా నేర్పిస్తున్న రవి పోచిరాజ్ గారు మనతో లైన్లో ఉన్నారు రవి గారు నమస్కారం అండి విరిజల్లుకి స్వాగతం
4: నమస్తే కళ్యాణ్ థ్యాంక్ యూ అండి
0: రవి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆస్పెక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మన పిల్లలకి ఎప్పుడు మనందరం కూడా యాజ్ అ పేరెంట్ తెలుగు భాష నేర్పించాలనుకుంటున్నాం అది అంత ఈజీ విషయం కాదు ఎందుకంటే అది ప్రతిరోజు చేయాల్సిన విషయం అలాంటిది మీరు అధ్యాపకులుగా చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు దిగ్విజయంగా చేస్తున్నారు సో నెంబర్ వన్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తెలుగు చక్కగా నేర్చుకుని మాట్లాడగలుగుతున్నారు సులువుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కష్టపడకుండా ఎలా సాధ్యం అవుతుంది అది అది ఏదో యాక్సిడెంటల్గా కాదు బై డిజైన్ అది ఒకసారి విధి విధానాల గురించి నేర్పించే విధానాల గురించి ఏ విధంగా మీరు ఆ ఉత్తేజాన్ని పిల్లల్లో కలిగిస్తున్నారు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఒకసారి
4: తప్పకుండా కళ్యాణ్ మీరు చెప్పినట్టు ఫస్ట్ మనకి ఇక్కడ పుట్టిన పిల్లలకి లేకపోతే ఇక్కడ పెరుగుతున్న పిల్లలకి మనం తెలుగు నేర్పాలి అని ఒక అద్భుతమైన ఆలోచనతో మనం ప్రారంభించినది ఇది పాఠశాల సో మీరు అన్నట్టుగా అది కొంచెం ఛాలెంజ్ తో కూడిన పనే కాకపోతే ఏంటంటే మనం చాలా సున్నితమైన ఇది మన అంటే మరీ ఎక్కువ ప్రెజర్ పెడితే వాళ్ళకి ఆ లాంగ్వేజ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది అట్లా కాకుండా కష్టపడకుండా ఇష్టంగా వాళ్ళు తెలుగు భాషని నేర్చుకోవాలి అనే తపన వాళ్ళలో కలిగించి వాళ్ళకి ఈ 4 సంవత్సరాలు మనం డిజైన్ చేసిన కరికులం కూడా అట్లానే డిజైన్ చేసాం ఎక్కడా కూడా ఏ సంవత్సరం కూడా వాళ్ళు ఇది మనకి కష్టంగా ఉంది మనం చేయలేమేమో అనే ఆలోచన లేకుండా చాలా చక్కగా ఇంత తెలుగు నేర్చుకోవడం ఇంత సులువ అని వాళ్ళకి అనిపించేలాగా మనం ఈ కరికులం డిజైన్ చేసుకున్నాం డిజైన్ చేసుకోవడమే కాకుండా టీచర్స్ అంతా కూడా చాలా ఇష్టంగా అంటే వాళ్ళకి ఒక తపనతోటి మన పిల్లలకి మన భాష నేర్పాలి అనే తపనతోటి వాళ్ళంతా కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి ఇట్స్ మోర్ లైక్ ఎ ఫ్యామిలీ ఈవెంట్ ఏదో పాఠశాల అంటే క్లాస్కి వెళ్తున్నారు నేర్చుకుంటున్నారని కాకుండా వాళ్ళంతటా వాళ్ళు ఇష్టంగా వచ్చి చాలా చక్కగా నేర్చుకునేలాగా మనం ఈ కరికులం కానీ టీచర్స్ యొక్క శ్రమ కానీ ఇదంతా సమిష్టి కృషి అని చెప్పొచ్చు కళ్యాణ్
0: అండ్ మీరు కూడా బై ద వే పాఠశాల వీళ్ళందరూ టీచర్స్ అందరూ కూడా వాలంటీర్స్ అండి. వాళ్ళు వాళ్ళ లైఫ్లో వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నా సరే ప్రతి వీక్ కూడా శ్రద్ధగా పిల్లలకి నేర్పిస్తున్నారు. అండ్ రవి గారు పర్సనల్గా యాజ్ అ పేరెంట్ మాట్లాడుతున్నాను, పాఠశాల తెలుగు భాష ఎంత నేర్చుకున్నారని సంతోషపడతాను అని. నేను మన పండగలు వచ్చినా పండగలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం, ఎందుకు ఎలా చేసుకోవాలి, అది కూడా ఆ ఆస్పెక్ట్ ఆ కల్చర్ ఆస్పెక్ట్ ఆఫ్ పాఠశాల కూడా నాకు చాలా పేరెంట్గా నాకు చాలా ఇష్టం అనిపించిందండి. సో ఒకసారి మీరు పాఠశాలలో కేవలం భాషే కాదు మన వసంతోత్సవం గురించి కానీ, పిల్లలు పర్ఫామ్ చేసే విధానం గురించి కానీ, అలాగే ఈ పండుగలు అలాగే మన వేరే విధి విధానాల గురించి, దాని గురించి కూడా పిల్లలకి ఏ విధంగా మీరు చెప్పే ఏదో కష్టపడి నేర్పించడం కాకుండా ఆర్గానిక్గా ఆ లెర్నింగ్ ప్రాసెస్లోనే అది ఎలా ఎంబెడ్ చేస్తున్నారో దాని గురించి చెప్పండి. అలాగే మన పాఠశాల కరికులం కూడా చాలా యూనిక్గా డిజైన్ చేశారు, దాని గురించి కూడా చెప్పండి.
4: తప్పకుండా కళ్యాణ్. యా మీరన్నట్టు మనం అంటే భాష నేర్పడం అంటే ఓన్లీ కేవలం మనం ఆ భాషను ఏదో చదవడం రాయడం మాట్లాడడం అనే కాకుండా మన భాషతో పాటు మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన పండుగలు, మనం ఎట్లాగా ఇవన్నీ సెలబ్రేట్ చేసుకుంటాం, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం, ప్రతి పండుగ యొక్క విశిష్టత ఏంటి, ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఒకటి మనం డిజైన్ చేసిన కార్యక్రమంలో కూడా ఉన్నాయి. అట్లా కాకుండా మనం ఇప్పుడు సపోజ్ మనకి రేపు వినాయక చవితి వస్తుంది, మనం క్లాస్ స్టార్ట్ అయినప్పుడు వినాయక చవితికి సంబంధించిన ఒక 1 వీక్ ముందు క్లాస్ ముందు పిల్లల్ని ప్రిపేర్ చేయడం అనమాట. అసలు పండగ ఎందుకు, ఆ వినాయక చవితి యొక్క కథను చదవడం కానీ లేకపోతే వినాయకుడి యొక్క బొమ్మలు గీసి, సో వీ వాంట్ దెమ్ టు ఇన్వాల్వ్, ఆ ప్రక్రియలో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి నేర్చుకుంటారు. ప్రతి పండుగ గురించి కూడా మనం ఏదో ఒక ప్రోగ్రామ్, ఏదో ఒక ప్రాజెక్ట్ లాగా చేస్తూ ఉంటాం. అట్లాగే మనం పెద్దలతో ఎలా మాట్లాడాలి, ఎలా గౌరవించాలి, టీచర్స్ ని ఎలా గౌరవించాలి, ఇవన్నీ కూడా మన సంస్కృతి, మనం చిన్నప్పటి నుంచి మనం తల్లిదండ్రుల నుంచి ఎలా నేర్చుకున్నామో అదే పద్ధతిని మనం ఇక్కడ పుట్టిన పిల్లలకు కూడా మనం దాన్ని వారసత్వాన్ని మనం ఇద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు పండుగలు ఇవన్నిటిని కూడా మనం పిల్లలకి చెప్తా ఉంటాం, బోధిస్తూ ఉంటాం. అది కాకుండా మీరన్నట్టు ఏదైనా ఒక అవకాశం కలిగితే విరిజల్లు రేడియోలో కానీ లేదంటే మనకి ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చి పెర్ఫార్మెన్స్ చేయడం, వాళ్ళ చేత భాగవతానికి సంబంధించిన కథలు పద్యాలు చెప్పడం, ప్రేమ శతకాలు పద్యాలు చదివించడం, వాటి అర్థాలు వివరించడం, ఇవన్నీ కూడా మనం హోలిస్టిక్ గా ఒక భాష నేర్పడం అంటే భాషతో పాటుగా మన సంస్కృతిని సంప్రదాయాన్ని కూడా వాళ్ళకి నేర్పుతూ ఈ 4 సంవత్సరాల్లో కూడా మనం పిల్లల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. అట్లాగే మన కరికులం కూడా ఏంటంటే LSRW అని చాలా శాస్త్రీయమైన పద్ధతితో కూడిన డిజైన్ అనమాట. ఇది అంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. సో మన ఫస్ట్ మనకి 4 తరగతులు ఉన్నాయి కళ్యాణ్ ఇక్కడ, పలుకు, అడుగు, పరుగు, వెలుగు అని. పలుకులో ఏంటంటే మనం ఎక్కువ లిజనింగ్ కి ప్రాముఖ్యత, అంటే వాళ్ళకి భాషను పరిచయం చేస్తాం, అది ఫస్ట్ లెవెల్ కాబట్టి వాళ్ళ భాషను వాళ్ళకి పరిచయం చేయడం, మనం మాట్లాడే ద్వారా వాళ్ళు వినడం, అర్థం చేసుకోవడం, ఇట్లాంటి వాటి మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. మన కరికులం అలా ఉంటుంది, వర్ణమాలతో పాటు చిన్న చిన్న పదాలు రాయడం, అక్షరాలు లేదంటే ఒత్తులు ఇలాంటివి రాయడం, గుణింతాలు ఇట్లాంటివి నేర్చుకుంటారు. తర్వాత సెకండ్ లెవెల్లోకి వచ్చేటప్పటికి స్పీకింగ్ అంటే వాళ్ళకి నెమ్మదిగా మాట్లాడడం అలవాటు చేస్తాం, చిన్న చిన్న కథల ద్వారా లేదంటే బొమ్మలు చూపించి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా అట్లాగా ఇంకొంచెం అడ్వాన్స్ స్టేజ్కి తీసుకెళ్తాము. తర్వాత రీడింగ్, 3వ క్లాస్కి పరుగుకొచ్చేటప్పటికి వాళ్ళు చక్కగా కథలు చదవడం, వాళ్ళంతటా వాళ్ళు రాయడం, ఇవన్నీ కూడా చేస్తారు. మనకి లాస్ట్ది గ్రాడ్యుయేషన్ లెవెల్ వచ్చేటప్పటికి వెలుగు అనమాట. వెలుగుకి వచ్చేటప్పటికి వాళ్ళంతటా వాళ్ళు చక్కగా వ్యాసాలు, పెద్ద పెద్ద వ్యాసాలు చదవడం కానీ, కథలు చదవడం కానీ, వాళ్ళ అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలకి లేఖలు రాయడం కానీ, మనం చిన్నప్పుడప్పుడు మన ఉత్తరాలు రాసేవాళ్ళం, తర్వాత ఈ ఫోన్లు వాట్సాప్లు వచ్చాక వెళ్ళిపోయినాయి. బట్ ఇక్కడ పిల్లలు ఏంటంటే చక్కగా ఇండియాలో ఉన్న వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలకి ఉత్తరాలు రాస్తుంటే వాళ్ళు చదువుకుని వాళ్ళు మనల్ని అప్రిషియేట్ చేయడం, ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా మా మనవడు లేదా మా మనవరాలు మాకు ఇలా ఉత్తరం రాశారండి, చాలా ఆనందం కలిగింది మాకు తెలుగులో రాస్తే చదవడానికి అని. సో దీస్ ఆర్ ద థింగ్స్ వేర్ వీ కైండ్ ఆఫ్ ఇన్కల్టివేట్, అంటే వాళ్ళల్లో ఈ తెలుగు భాషతో పాటు ఇవన్నీ కూడా మనం వాళ్ళకి అలవాటు చేసి చక్కగా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అంతా కూడా తెలుగులో మాట్లాడేలాగా మనం ఈ మొత్తం ఈ కార్యక్రమం అంతా కూడా అలా రూపొందించుకుందాం మనం కళ్యాణ్. ఈ 4 సంవత్సరాలు కూడా

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఆవురు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Pick up Pandra.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
3: ట్రావెలోపాడ్
2: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
4: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయాలా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకలే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One
7: is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి,

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఆ ఊరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
4: తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో.
3: చేయాలా?

0: ఏంది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండో లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిథమ్ కోసం అర్థం బద్దం లేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగ్
0: మీనింగా క్యాచీగా ఉండాలి. క్యాచీగా
1: అయితే ఓకే. ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద.
1: బై
0: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets meeda best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
8: One. మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు FM రేడియో.
9: తెలుగు FM రేడియో.
10: విరిజల్లు రేడియో.
8: మజా చేయాలా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్.
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 929-269-8013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: ఒట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you're looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఏంది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండా లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిథమ్ కోసం అర్థం పద్ధం లేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగో?
0: మీనింగా? ఛీ, క్యాచీగా ఉండాలి, క్యాచీగా.
1: అయితే ఓకే, ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: showers.
1: Good morning.
2: Good morning.
3: What's your message?

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఎంజాయ్మెంట్ యువలో మన బాస్ ఎట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్పు అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading.
0: Hey, chatak patak latak patak mastu kundi zonu. Hey, kitak kitak lepi kattu mogi poddi downu. Hey, salam kuttu chillam kuttu manate ra place. Hey, teen maru yela kutti penchu zara dosu.
2: Hey, liri giri pakam pe, kiti kiti lepe lepe.
1: Hey, don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Aba

0: ఏంటప్పా అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం అక్కాయ్.
2: Hey, don't stop.

0: loading.
1: Wicked Porto and impossible. This is the man who's really going to be the man who's going to be celebrated as a Porto now.
2: Congratulations, Ricky.
3: Thank you.
2: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా,

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఆహోరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై జోహోవాన్.
7: జోహోవాన్ ఇస్ ఎన్ ఆల్ ఇన్ వన్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ సూట్ టు రన్ యువర్ ఎంటైర్ బిజినెస్. జోహోవాన్ ఇస్ ఈజీ టు యూస్ అండ్ ఇస్ కమిటెడ్ టు డేటా ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్. విజిట్

0: ఆ ఊరు ఈ వెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికి వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఊరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: FM. If you'd like to find out how to get your own program on Bali 92.3 FM, send an email to contact@balimail.com or call 855-BALI-92, 855-265-5992.
8: The following program is brought to you by VJ Creations.
9: Dashara Diwali Dhamaka on Saturday, 17th October at Alameda County Fairgrounds in Pleasanton.
10: Event highlight: 40 feet Ravan Dahan, spectacular fireworks,
9: Ram Leela, Rath Yatra. Also have a darshan of 10 feet Durga Idol, disco and laser dandiya, 25 plus Indian food booths,
10: 150 plus vendor booths, rides, games, competitions and more. For tickets visit www.aiaevents.org or follow aia.events on social media.
9: Grand sponsor Sanjeev Gupta CPA, platinum sponsor Realtor Lavanya Duvi, travel partner Travelopod, powered by Realtor Nagaraj Annaya.
11: Still thinking about your next move? Stop. Get into AI-powered training with Java, AI, ML, SDET and Python. Build real skills, crack real jobs. Upgrade now because the future won't wait. Enroll today. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
12: TNC apply.
13: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్, ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ అ స్పెషల్ ప్రైజింగ్. మరింత కాలుష్యం కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ .com.

0: out, party, caterings. Yedena sare. The best vegetarian restaurant in the Bay Area. Chaat Bhavan. In multiple locations. For details, visit chaatbhavan.com.
1: అరే నీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ ఏంటి ఒకసారి చెప్పు.
2: రవ్వ లడ్డు, బూంది లడ్డు, పాదుషా సున్నుండలు, బూంది మిఠాయి కవలు అయిపోలేదు. చెక్కలు, చెకోడీలు, ఆంధ్ర చెక్కలు, మురుకులు, పీనట్ మసాలా, రిబన్ పకోడ, ఆలు భుజియా, స్పైసీ క్యాషు,
1: ఓహో,
2: నల్లకారం పొడి, నువ్వుల పొడి, పప్పుల పొడి, పల్లి పొడి, పుదీనా పొడి, కాకరకాయ పొడి, కంది పొడి.
1: ఆపరా బాబు,
2: వింటుంటేనే మా అమ్మ చేతి వంట గుర్తొస్తుంది.
3: వరి అవకరా, ఇప్పుడు మన బే ఏరియా అండ్ సాక్రమెంటోలో కావ్య ఫుడ్స్ ఉంది కదా.
4: కావ్య ఫుడ్స్ స్నాక్స్, స్వీట్స్ అండ్ పౌడర్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా కమ్మగా తయారు చేయబడినవి
5: కావ్య ఫుడ్స్.
4: అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
6: Get ready. Shankara Eye Foundation's SCF Dandia Extravaganza returns Friday, October 9th at the Santa Clara Convention Center, featuring Preeti Shah and Sameer. Early bird discounts available, but prices go up soon, so don't wait. Dance the night away from 7:30 p.m. to midnight with free dance lessons at 6:30. 22 years of Dandia for a cause. Dandia with style. Get your

0: Okay, I'm going to add another word to the mix. Zindagi is still on the table. If you recollect any songs with Zindagi in it, you can always call us. The next word, we have so many hit songs with this word in it. I'm pretty sure you'll have a lot to recollect or share with us. The next word is, okay, let me take this phone call. Hi, namaste, who's this? Beautiful song. తప్పకుండా ప్లే చేస్తాను ఆ పాట. థాంక్స్.
1: మీరు
0: ఏంటి మాకు చాయిస్ అడిగారా? నో చాయిస్, వెరీ ఓపెన్ ఎండెడ్ ఈశ్వర్ గారు. టుడే ద గేమ్ ఈస్ వెరీ ఓపెన్ ఎండెడ్. బేసికల్లీ ఒక వర్డ్ ఇస్తున్నాను, ఆ వర్డ్ తో మీకు ఎన్ని పాటలు గుర్తొస్తే అని మాకు ఫోన్ చేసి చెప్పొచ్చు. అండ్ ఇవన్నీ కూడా చాలా పాపులర్ ఫ్రేజెస్, సో మల్టిపుల్ సాంగ్స్ మా అందరికి తెలిసినవి ఉంటాయి. సో నో స్పెసిఫిక్ సాంగ్ ఏం లేదండి, ఇట్స్ లైక్ అ వర్డ్ అండ్ యాజ్ మెనీ సాంగ్స్ యాజ్ యూ కెన్ థింక్ ఆఫ్ యూ కెన్ ఆల్వేస్ కాల్ అస్.
1: ఓకే, అయితే ఇప్పుడే నేను చూడ కనుక నాకు ఈ పాట చాలా ఇష్టం. ఒకటి నాకు అదే తట్టింది ఫస్ట్.
0: తప్పకుండా ప్లే చేస్తాను, బట్ ఇన్ ద ఫ్యూచర్ లో నేను చెప్పే ఏ వర్డ్ అయినా సరే యూ కెన్ షేర్, నాతో ఎన్ని పాటలు గుర్తొస్తే అని షేర్ చేసుకోవచ్చు మీరు.
1: యాక్చువల్ గా ఇంకోటి కూడా ఉంది, సినిమా పేరు గుర్తులేదు, ఆవిడ హేమమాలిని సమ్మి కపూర్ సారీ రాజేష్ ఖన్నా జిందగీ.
0: ఓకే, నేను మీలో మెడ్లీ ప్లే చేస్తాను, రెండింటిని దాంట్లో కలిపేస్తాను. థ్యాంక్స్ అండి.
1: ఓకే,
0: థ్యాంక్ యూ. ఇన్ ఫ్యాక్ట్ యూ నో వాట్, థ్యాంక్ యూ యశోధర్ గారు. మేబీ దట్స్ ఎ క్వశ్చన్ ఎవ్రీబడి హ్యాస్. సో టుడే ఇట్స్ అ వెరీ ఓపెన్ ఎండెడ్ గేమ్ షో. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఎ స్పెసిఫిక్ సాంగ్ ఎట్ ఆల్. సో బేసికల్ ఐఎమ్ గివింగ్ యూ అ వర్డ్ అండ్ ఫర్ దాట్ వర్డ్ యూ కెన్ షేర్ విత్ మీ యాజ్ మెనీ హిందీ సాంగ్స్ దట్ యూ రికలెక్ట్, యాజ్ మెనీ యాజ్ యూ క్యాన్. అండ్ ఇఫ్ యూ నో ఆర్ యూ కెన్ రిమెంబర్ ఓన్లీ వన్, దట్స్ ఫైన్. వన్ ఈస్ ఫైన్ టూ, బట్ టుగెదర్ లెట్స్ ట్రై టు రికలెక్ట్ యాజ్ మెనీ సాంగ్స్ యాజ్ పాసిబుల్. So that's the game show, okay? So no, I'm not asking for a specific song or I'm not playing a clip and asking you to guess. No, I'm just giving you one word and you just have to call and tell me what song or songs come to your mind with that word in it. Yep. So the next word on the floor, we are moving away from Zindagi now that we've recollected more than a few songs. The next word on the floor is Dil. Which Hindi song or songs come to your mind with the word Dil in it? I know there are a lot. So give us a call, 510-573-2562, 510-573-2562. Once again, the next word on the floor is Dil. Which Hindi song or songs come to your mind with the word Dil in it? Give us a call, 510-573-2562, 510-573-2562.
2: Dashara Diwali Dhammaka on Saturday, 17th October at Alameda County Fairgrounds in Pleasanton.
3: Event highlight, 40 feet Ravan Dahan, spectacular fireworks.
2: Ram Leela, Rath Yatra, also have a darshan of 10 feet Durga Idol, disco and laser dandiya, 25 plus Indian food booths,
3: 150 plus vendor booths, rides, games, competitions and more. For tickets visit www.aiaevents.org or follow aia.events on social media.
2: Grand sponsor Sanjeev Gupta CPA, platinum sponsor Realtor Lavanya Duvi, travel partner Travelopod, powered by Realtor Nagaraj Annaya.
0: Yes, for tickets for Dashara Diwali Dhamaka, the biggest in North America, go to aiaevents.org. That is aiaevents.org. And we have few callers waiting to answer for the second question. I'm going to take their calls right now. Once again, the second word on the floor is Dil. If you can think of one or more songs that has the word Dil in it, a Hindi song, give us a call. 510-573-2562. 510-573-2562. Hi, hello, namaste. Who's this?
4: Hello.
0: Hi, who's this?
4: This is Sandeep.
0: Hi Sandeep, where are you calling from?
4: Santa Clara.
0: Sandeep, which songs come to your mind with the word Dil in it?
4: Dil, first song comes to my mind is Mera Dil Bhi Kitna Pagal
0: Hai. Oh, beautiful song, yes.
4: And more Dil songs, Ye Dil Deewana,
0: Sonu Nigam, okay?
4: Dil, yeah, and Dil Kehta hai, chal unse mil.
0: Akele hum, akele tum. Okay.
4: And there is one song for the movie Dil also, but I am not able to recall it.
0: No problem. No, no, no. Like I said, there is no need. There is no competition here. You can recollect as many as you can think of. Sometimes you are put on the spot. Our mind only comes with the initial ones that we can recollect. So thank you, Sandeep Ji. And Sandeep Ji, hope you heard about our the Ganpati Bappa Moriya, literally 1 week away next Saturday in San Ramon.
4: Yes, yes. I'm hearing continuously on the radio.
0: Yeah, please come join us, sir. Free entry, free parking. And if you register today, you can even get free puja thali. So do that. NamasteBayArea.com is the website, Sandeep Ji.
4: Sure.
0: Thank you.
4: Sure,
0: so
4: I will do definitely and come with the family.
0: Thank you, thank you, thank you. 510-573-2562. Sandeep Ji got three songs that has Dil in it. If you have got more, give us a call. 510-573-2562. Hi, hello, namaste. Welcome to Virijallu. Who's this? Hello. Hello.
5: Can we still do songs name songs with Zindagi in it?
0: Oh, of course, totally. Can you please turn off the radio in the background, please, if you don't mind?
5: Okay.
0: Thank you so much. What's your name?
5: Abhiram.
0: Abhiram, or is it Abhiram?
5: Abhiram.
0: Abhiram.
5: Abhiram.
0: Abhiram, yeah. Which city are you calling from, Abhiram?
5: San Jose, Evergreen.
0: San Jose, Evergreen. Okay. Yes, Abhiram. Definitely, you can give me more songs because I'm yet to play a medley on Zindagi. I'll add your song as well. What song or songs come to your mind?
5: Tum Hi Ho.
0: Tum Hi Ho. Yes, yes, yes, yes. It does have Zindagi in it. Absolutely. You're spot on. Spot on. And I know somebody is also playing the game with you. Is that your mom? Who is it next to you?
5: My mom.
0: Okay, awesome. I like the mom-son team here. I just gave the next word called Dil. Can you or your mom think of any Hindi song that has the word Dil in it?
5: Okay. Dil to pagal hai.
0: Okay, you know what? Your mom is a Bollywood genius. Okay, I'll take that. I'll take that one. Anything else? Any other songs, Abhiram? There's no need.
5: Dil diwana hai.
0: Oh, dil
5: diwana, dil sajna ke maane na.
0: Awesome. What's your name, ma'am?
5: Vijayalakshmi.
0: And I heard a third voice too. Looks like the whole family is participating, which is good.
5: Yeah, we are on the drive, so just
0: call. No, absolutely. Who is the third person?
6: My name is Shivaji.
0: Shivaji, bonds. See, this is what we love, Andy. To be honest with you, this is what makes us do the shows over a weekend. As a family, you can do 100 different things. The fact that you're all driving together, listening to the show, having fun with it, participating, that's what truly makes our day in front of the microphone. So thank you.
6: Thank you, Andy.
0: And okay, sir, thank you. And Vijayalakshmi garu, meer prashant garu drive cheyandi, meer destination elle varaku show vintu undandi, kudinappudalla phone chestu undandi. But more importantly, sir, next Saturday meeru compulsory Sanramani ki raavali family ga, mee andaram untam. A beautiful event awaits, and it's a free event, by the way. So tapakunda randi.
5: Yeah, sure, andi. Thank you.
0: Thank you so much, andi. Thank you. 510-573-2562. Dil is the word on the floor. Hi, namaste, who's this?
1: మళ్ళీ ఫోన్
0: చేశానండి. యశోద్ర గారు చెప్పండి చెప్పండి అమ్మా.
1: కాదు, తెలుగులో లాగానే హిందీలో కూడా చాలా
0: పాత పాటలు పాత కొత్త, దేర్ ఇస్ నో డిఫరెన్సియేషన్. యశోద్ర గారు
1: మాకు అమ్మే కదండి,
0: ఏం పర్లేదు, చెప్పండి చెప్పండి చెప్పండి చెప్పండి.
1: బ్యూటిఫుల్.
0: యా, ఎస్, ప్లే చేస్తాను. నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఈ మెడలీ అన్ని ప్లే చేయడానికి. అండ్ మీ జిందగీ మెడ్లీ ప్లే చేయబోతున్నాను ఇప్పుడే. మీకు నా బాగా నచ్చిన ఆ సాంగ్స్ మెడ్లీ ప్లే చేయబోతున్నాను, వినండి యశోదర్ గారు.
1: థ్యాంక్ యూ.
0: ఐ స్టిల్ కీప్ దిల్ ఆన్ ద ఫ్లోర్. ఐమ్ గోన్ ప్లే స్మాల్ లిటిల్ మెడ్లీ ఆఫ్ జిందగీ. ద లిస్ట్ ఆఫ్ సాంగ్స్ ఆఫ్ కాలర్స్ హవ్ మెన్షన్ అండ్ ఐల్ కమ్ బ్యాక్. అండ్ ఇఫ్ దర్ ఎనీ మోర్ కాలర్స్ హూ వాంట్ టు సే మోర్ సాంగ్స్ విత్ ద వర్డ్ దిల్ ఇన్ ఇట్, యూ కెన్ స్టిల్ కాల్ మీ ఇన్ ద నెక్స్ట్ 30 seconds, 1 minute. 510-573-2562. But before I take more calls on Dil, here's a small little medley that the from the songs the callers have mentioned with the word Zindagi in it.

0: 510-573-2562 is our studio number. 510-573-2562. Hi, namaste. Who's this?
1: This is Rachna from Cupertino.
0: Hi, Rachna. How are you doing?
1: Great.
0: Okay. Fantastic, Rajni garu. Chepandi, ye paatlu gurtochche meeku pyar anagane.
1: Chaala gurtochche kani, I wanted to share a sad song.
0: Em parledandi, pyar lo sad undi, happy undi, anni unnai. Anni bhavanni paligichede pyar. So, go for it.
1: And
0: ye paatlu gurtochche?
1: So, this is movie from movie Pyasa. Humne to itne bakaliyan mangi, kaanton ka haar milani, jaane ho kaise log the jinke
0: కొద్దిగా బ్రేక్ అవుతోంది రచన గారు, కొంచెం మళ్ళీ చెప్పరా? ఇట్స్ గోయింగ్ ఇన్ అండ్ అవుట్. ప్యాస ఒకటి తగిలింది నాకు.
1: సాంగ్ ఏమో జానే హో కైసే,
0: ఓకే,
1: లోగ్ తే జిన్కే ప్యార్ కో ప్యార్ మిలా.
0: గాట్ ఇట్. Yes, got it.
1: Okay, thank you.
0: Okay, thank you so much. ఇంకా చాలా వర్డ్స్ చెప్తాను రచన గారు, అది సాడ్ అయినా హ్యాపీ అయినా మాస్ నెంబర్ అయినా క్లాస్ నెంబర్ డజన్ మ్యాటర్, మీకు ఏ పాట గుర్తొచ్చినా తప్పకుండా మాకు ఫోన్ చేయండి. అండ్ రచన గారు, ప్లీజ్ కన్సిడర్ దిస్ ఆర్ పర్సనల్ ఇన్విటేషన్. నెక్స్ట్ సాటర్డే తప్పకుండా రండి శాన్ రమోన్ కి, మా గణపతి బప్ప మౌర్య ఈవెంట్ కి.
1: తప్పకుండా.
0: థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, వి గాట్ ఇనఫ్ సాంగ్స్. ఓకే, వన్ మోర్ కాల్. హాయ్, నమస్తే, హూస్ దిస్? హలో, హలో.
2: Can you hear me?
0: Yeah, I can hear you. What is the name, sir?
2: Chaitanya.
0: Chaitanya gar, ekkadi nunchi, sir?
2: Hayward.
0: Okay, Chaitanya gar, ye paatlu gurtochcha meeku?
2: Oka funny song undi Telugu movie Manchu Mano Pyarame Padi Poyane.
0: Manivalu ni Hindi songs feature chestunnam sir, telusa paadu gurtundi naaku. Pyarame Padi Poyane, adhe kada nenu cheppedi.
2: Correct.
0: Yeah, ivalu mano హిందీ సాంగ్స్ ఫీచర్ చేస్తున్నాం, హిందీలో పాటలను గుర్తొచ్చాయా?
2: చాలా ఉన్నాయి, బట్
0: ఒకటి చెప్పండి. ఓకే, గుర్తొస్తే వెంటనే నాకు ఫోన్ చేయండి. ఓకే, నెక్స్ట్ అదే మెడ్లీ ప్లే చేస్తాను. ప్లీజ్ కాల్ అస్ బ్యాక్ రైట్ అవే. ప్యార్కి సంబంధించి ఏ హిందీ సాంగ్ గుర్తొచ్చినా? ఓకే సార్, థ్యాంక్ యూ. 510-573-2562 మా స్టూడియో నెంబర్. హాయ్, నమస్తే, హూస్ దిస్?
1: కళ్యాణ్ గారు, మొగలే ఆజమ్ లో ప్యార్ కి ఆప్తూ ఉంటారు నాకు.
0: ఓకే, ఆసమ్.
1: అండ్ థాంక్యూ ఫర్ ప్లేయింగ్ దిస్ సాంగ్.
0: ఆఫ్ కోర్స్ అండి, దట్స్ ద హోల్ ఐడియా. సో యాజ్ మెనీ సాంగ్స్ మెడ్లీలో ప్లే చేయడానికి ట్రై చేస్తున్నాను, ఎందుకంటే చాలా మంది పాపం శ్రోతలు వెయిట్ చేస్తున్నారు కాబట్టి కొన్ని కొన్ని మెడ్లీ షార్ట్ చేయాల్సి వస్తుంది. బట్ యా, తప్పకుండా. థ్యాంక్స్ అమ్మా.
1: థ్యాంక్ యూ.
0: ఓకే, ఐ థింక్ వీవ్ గాట్ ఇనఫ్ సాంగ్స్ విత్ ద వర్డ్ ప్యార్ ఇన్ ఇట్. సో లెట్స్ లిసన్ టు దిస్ beautiful medley of collection of songs with the word pyar in it, and then I'll come back and I'll give you more songs. 510-573-2562 is our studio number, but let's listen to this nice medley with a collection of songs with the word pyar in it as given out by our beloved listeners.

0: Okay, the next word on the floor, only single word. And I probably will have one or two left, and this is probably last but one, if not the last, we'll see. Raat. There are a lot of beautiful songs with the word Raat in it, some nice peppy numbers, some beautiful melodies as well. Again, which song or songs come to your mind when I give the word Raat? So think of the song or songs that has the word Raat in their lyrics. Give us a call. 510-573-2562, 510-573-2562. Once again, the question on the floor is, the word on the floor is Raat. Let us know what song or songs come to your mind with the word Raat in it. And before I take your phone calls, once again, Ganpati Bappa Moriya, brought to you by Namaste Bay Area and Bali 92.3 FM in association with Association of Indo-Americans, AIA, and this is Bay Area's Grand Ganesh Festival. Next Saturday, literally next Saturday, September 19th at Bishop Ranch City Center in San Ramon, where you can see our East Baker Raja 12 feet plus Ganesha idol at the City Center parking. It's a free entry, free parking event, completely free entry, free parking. You just need to register to get your free tickets. And we also have free puja thalis. The puja thalis, however, are limited quantity only. If you register for puja thali, your free entry tickets already are part of the registration. You don't have to register separately, but otherwise it is free entry, free parking event, but you have to register for your free tickets. Just go to namastebayarea.com, namastebayarea.com, and get your free tickets. And more importantly, free puja thali. Some slots are already sold out, so register as soon as possible so you can get free puja thalis with a special darshan line. And not just that, you're automatically registered for the free tickets as well. And we'll have Ganesh Thapana and puja. We'll have hourly special aartis. There'll be group Sahasra Aarti with 1,000 tiyas. We have group Pushpa Aarti, a divine offering with 100,000 plus flowers. There'll be Samohika Gana throughout the day. And towards the later part of the day, we'll have a grand Spartans Dhol Tasha procession and Ganapati Visarjan. And you can feel the thunder of the tradition as well. And along with all of this, we'll have all day free prasad sponsored by our sponsor Vijeta Supermarket. So free prasad all day. And we'll have 20 plus vendor booths giving you delicious food from all parts of India. All vegetarian food, by the way. 100 plus vendor booths. We are completely sold out on our booths. Both food and vendor booths. We have carnival rides, carnival games, and non-stop cultural programs, and a lot of festivities as well, especially some special activities from kids as well. Again, don't miss it. Our Ganpati Bappa Moriya next Saturday, September 19th, from noon to 10 p.m. at Bishop Ranch City Center in San Ramon. For free tickets, for your free tickets and free puja thalis, go to namastebayarea.com. That is namastebayarea.com. And right now, the word on the floor is Raat. If you know of Hindi song or song with the word Raat in it, give us a call right away. I'm taking your phone calls. 510-573-2562. Hi, Namaste. Who's this?
1: Hello. Hi, this is Srinath again.
0: Hi, Srinath ji. What is your answer?
1: Yeah. So, I thought of like four songs. One is Raat Baki Baat Baki.
0: Okay.
1: And then Ratikali ek khwab mein aayi.
0: Yes.
1: And Raat Ka Nasha from Ashoka.
0: Okay.
1: And Ye Raatein Ye Mausam.
0: Okay. Who is the other person answering your question?
1: That's my wife behind me.
0: And what's her name? No. We love the team spirit. What's her name?
1: Her name is Shreya.
0: Okay. Which one of this is Shreya's? Which one is Arijit Ji's? Which is yours, Srinath Ji?
1: Which is what? Sorry.
0: Which of these songs are your choice? Which one is Shreya Ji's choice? Which one is Arijit Ji's choice?
1: Which one is your song?
2: What is my choice?
1: Yeah.
2: That's mine.
0: That's yours. Okay. Srinath Ji, what was your pick?
1: My pick was Ratikali Ka Khwab Mein Aayi.
0: Okay.
1: Oh, you have the same song as both of us. We both like that song.
0: Okay, awesome. Yeah. Thank you so much, Rat. Thank you so much.
1: Thank you.
0: 510-573-2562, our studio number. Once again, the word on the floor right now is Rat. And give us a call right now, 510-573-2562. Hi, Namaste. Who's this?
3: Hello.
2: ప్రాబబ్లీ
0: లాస్ట్ సాంగ్స్ ఫర్ టుడే అండి. అవును ఏం పర్లేదు, నో ప్రాబ్లం.
2: అది దిల్లీక్ మందిర్ లో రుకు జా రాత్ టెహర్ జావో
0: చందాశ్వర్.
2: తర్వాత రాజ్ కపూర్ గారి సినిమా టైటిల్ గుర్తులేదు, ఏ రాత్ బిగి బిగి.
0: ఓకే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఆసమ్. థ్యాంక్ యూ యశోధర్ గారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్స్ టు ఎవ్రీబడి ఫర్ యువర్ ఫోన్ కాల్స్ అండ్ ఐ థింక్ వివ్ గోట్ ఎ బ్యూటిఫుల్ సెట్ ఆఫ్ సాంగ్స్ టు ర్యాప్ అప్ ద షో టుడే అండ్ ఐల్ బి ర్యాపింగ్ అప్ ద షో ఇన్ ఫ్యూ మినిట్స్. ఐల్ ఆల్సో బి అనౌన్సింగ్ ద లక్కీ విన్నర్స్ ఇన్ ఫ్యూ మినిట్స్. సో ప్లీజ్ స్టే ట్యూన్, డోంట్ గో ఎనీవేర్ అండ్ హ్యావ్ ఇంపార్టెంట్ చిట్ చాట్ బిఫోర్ దాట్. సో అగైన్ బిఫోర్ ఐ గో టు ద చిట్ చాట్ ఎ స్మాల్ లిటిల్ బ్రేక్, ఎ స్మాల్ చిట్ చాట్ అండ్ దెన్ ఐల్ అనౌన్స్ ద లక్కీ విన్నర్స్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద షో. డోంట్ గో ఎనీవేర్. థ్యాంక్ యూ.
3: Bay Area's Grand Ganesh Festival.
4: Grand Ganesh Festival.
3: On Saturday, 19 September, from 12 p.m. to 10 p.m. at Bishop Ranch City Center in San Ramon. Free entry and free parking.
5: Receive free puja thali with special darshan. Limited slots only. Book as soon as possible.
3: Witness huge Ganesha along with Ganpati Sthapana and Puja. Early Archanas, Special Aartis, Maha Aarti and Deepa Aradhana. Dhol Tasha Procession and Visarjan. Stellar performances and ravishing shows. Ganesha Idol Making Workshop for Kids. Multiple food booths, record number Desi Shopping booths and lots more. For details, visit namastebayarea.com. For booths and sponsorships, email info@namastebayarea.com.
5: Grand sponsor, Sanjeev Gupta CPA. Platinum sponsor, Realtor Lavanya Duvi. Expat.money. Discover San Ramon. Powered by Realtor Nagaraj Annaya. Prashad sponsor, Vijeta Supermarket. Silver sponsor, My Pursue.
0: Once again, welcome back to Viri Jallu on this Saturday special. I'm your host, Kalyan Kattamuri, and I'll be announcing the lucky winners in a few minutes. So please, please, please stay tuned and have an important chit-chat and then I'll wrap up the show by announcing the lucky winners. Vintuna Viri Jallu Srotulandariki kuda, manaki Telugu bhasha ante manaki chala ishtam. Mana adrushtavantulam, Indialo periyam, Telugu bhasha nerchukunnam, America kocham, rendu bhashalu, రెండు కల్చర్స్ గ్రేట్. బట్ మన పిల్లలకి మన తెలుగు భాష నేర్పించాలంటే ముఖ్యంగా పేరెంట్స్ నేను చెప్పే మాటకి రిలేట్ అవుతారు, ఎందుకంటే ఐఎమ్ టాకింగ్ నౌ యాజ్ అ పేరెంట్. మన ప్రయత్నం ప్రయత్నంగానే మిగిలిపోతుంది, ఎందుకంటే మనం ఒక స్ట్రక్చర్డ్ లెర్నింగ్ ఉండదు, బలవంతంగా రుద్దితే వచ్చేది కాదు భాష. ఇష్టంగా నేర్చుకోవాలి, అలా చేయాలంటే అటువంటి ఒక మాధ్యమం ఉండాలి. అటువంటి మాధ్యమమే పాఠశాల. బే ఏరియాలో బే ఏరియా తెలుగు అసోసియేషన్ నేషనల్ లెవెల్లో తాన దిగ్విజయంగా పాఠశాలని గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు, ఎంతోమంది పిల్లలకి భాష నేర్పిస్తున్నారు సక్సెస్ఫుల్గా. పాఠశాలని ముఖ్యంగా మన వాడుక భాషని చక్కగా మన పిల్లల్ని నేర్చుకునే విధంగా ఎలా నేర్పిస్తున్నారు అంటే దానికి ఒక ఎగ్జాం చెప్పగా ఒక స్ట్రక్చర్డ్ లెర్నింగ్ ఉంది, దానికి ఒక మెథడాలజీ ఉంది. దాని గురించి మాట్లాడడానికి నిన్న రవిగారితో మాట్లాడడం. మరొక డెడికేటెడ్ టీచర్ మనతో లైన్లో ఉన్నారు, శ్రీ శ్రీదివ్య గారు. శ్రీదేవి గారు, ముందుగా విరిజల్లకి స్వాగతం అండి.
6: థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. అందరికి నమస్కారం అండి, నా పేరు శ్రీదివ్య. ఇప్పుడు కళ్యాణ్ గారు ఎలా అయితే ఒక పేరెంట్ గా అని చెప్పారో, నేను కూడా అలా పేరెంట్ గానే ఇద్దరు పిల్లలు పాఠశాలలో నేర్చుకున్న అనుభవం చెప్తానండి. ముందు పర్మిషన్ కళ్యాణ్ గారు, వాళ్ళు ఇద్దరు పిల్లలు పాఠశాలలో చేరి చక్కగా తెలుగు నేర్చుకుని ముందు మాట్లాడడం అనేది ఇండియాలో అమ్మమ్మ నాయనమ్మ తాతయ్యలతో చాలా చక్కగా మాట్లాడడం అలవాటు చేసుకున్నారు. ఎంత బాగా అలవాటు చేసుకున్నారంటే రోజు పొద్దున్నే స్కూల్కి వెళ్లేలోపు బ్రేక్ఫాస్ట్ టైంలో ఒక 10 నిమిషాలన్నా ఇండియా కాల్ చేసి మాట్లాడాలి వాళ్ళు. అంత చక్కగా వాళ్ళు అలవాటు అయిపోయి ఆ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చాలా ఫ్రీగా ఉంటారు. అండ్ ఇండియా వెళ్ళినప్పుడు కూడా ఏ ఇబ్బంది లేకుండా అందరితో కలిసిపోవడానికి కూడా చాలా హెల్ప్ అయిందండి. అది నేను అలా ఇద్దరు పిల్లలు ఇక్కడ నేర్చుకున్నాక అలా ఇంట్రెస్ట్ వచ్చి నేను ఒక టీచర్ గా జాయిన్ అయ్యానండి. సో నాకు పిల్లలకి బాగా హెల్ప్ అయింది పాఠశాల కరికులంలో ఏంటంటే ఇక్కడ ఉన్న LSRW పద్ధతి అండి. అంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. అంటే ముందు వాళ్ళు వినడము, ఆ భాష గురించి అవి ఎలా పలుకుతున్నారు, ఏంటి అసలు ఆ పదాలకు అర్థాలు ఏంటి తెలుసుకోవడము, తర్వాత దాన్ని మళ్ళీ రెసిప్రికేట్ చేయడం మాట్లాడడం ద్వారా వాటిని, అండ్ దెన్ అప్పుడు అవి పలుపు స్టేజ్ లో నేర్పిస్తాం అండి. ఫస్ట్ లెవెల్ పలుపు, పలుపులో వాళ్ళు అర్థం చేసుకోవడం, తిరిగి మాట్లాడేలాగా చూస్తాము. ప్యారలల్ గా మెల్లిగా వర్ణమాల, గుణింతాలు ఇలాంటివి నేర్చుకుంటారు పిల్లలు. సో ఫస్ట్ లెవెల్ అయిపోయేటప్పటికి వాళ్ళకి చిన్న చిన్న పదాలు చదవడం, రాయడం, అంటే ఒత్తులు ఇలా ఏమీ లేని చాలా సరళమైన పదాలు చదవడం, రాయడం నేర్చేస్తుంటారు. అండ్ దెన్ సెకండ్ ఇయర్ అడుగులోకి వచ్చేటప్పటికి ఒత్తులు, సంయుక్తాక్షరాలు, ద్విత్వాక్షరాలు ఇవి నేర్పిస్తాము. వాటితో పాటు చిన్న చిన్న సెంటెన్సెస్, ఫార్మేషన్స్ నేర్చుకుంటారు. అండ్ దెన్ వేమన శతకాలు, సుమతి శతక పద్యాలు, వీటితో పాటు అండి పిల్లలకి మన సంస్కృతి, సంప్రదాయాలు అండ్ మన కళల గురించి. ఇక్కడ మనకు చాలా మంది పిల్లలు మ్యూజిక్ నేర్చుకుంటారు కదా, మ్యూజిక్ నేర్చుకుంటారు, డాన్స్ నేర్చుకుంటారు. మెయిన్ గా మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళలో ప్రొనౌన్సియేషన్ ఇష్యూస్ అవి కంప్లైంట్ చేస్తుంటారు మ్యూజిక్ టీచర్స్. సో అళకి లాకి డిఫరెన్స్, నాకి అణ సే షా ఇలాంటి డిఫరెన్సెస్ కూడా స్పష్టంగా పిల్లలు పలికేలాగా చూస్తాము. సో ఆర్ట్ ఫామ్స్ గురించి చెప్తాము. ఇంకా మనకి తెలుగు వాళ్ళలో గొప్ప వాళ్ళు లైక్ శ్రీమతి డొక్కా సీతమ్మ గారు కావచ్చు, శోభానాయుడు గారు కావచ్చు, ఇలా వీళ్ళ గురించి చెప్తాము. పరుగు లెవెల్కి వచ్చేటప్పటికి కొంచెం గ్రామర్ ఇంట్రొడక్షన్ చేస్తాం, లైక్ భాషా భాగాలు ఇలాంటివి ఇంట్రడ్యూస్ చేస్తుంటాము. అండ్ దెన్ వాళ్ళకి కాన్వర్జేషన్స్ బిల్డ్ చేయడము, ఒకళ్ళు మాట్లాడితే దానికి రెస్పాన్స్ ఎలా ఇస్తాము, వాటికి గౌరవ వాచకాలతో ఎలా చెప్తాము, ఇలాంటివన్నీ పరుగు లెవెల్లో ఉంటాయి. లాస్ట్ లెవెల్లో విభక్తులు, మనకి ఇంకా భాగవత పద్యాలు కావచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయండి. లేఖలు రాయడము ఇలాంటివన్నీ నేర్పిస్తాము. సో ఫైనల్ గా ఫోర్ లెవెల్స్ అయ్యేటప్పటికి పిల్లలు చక్కగా మాట్లాడడము, చదవడము, రాయడము బేసిక్ లెవెల్లో థరోగా ఉండేలాగా చూస్తాము. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ పాఠశాలలో మా పిల్లలకి హెల్ప్ అయింది ఏంటంటే తక్కువ హోంవర్క్ ఉంటుందండి. అంటే ఇక్కడ స్కూల్ పద్ధతిలో లాగా ఎక్కువ హోంవర్క్ కాకుండా ఒక చిన్న షీట్ ఆఫ్ పేపర్ అనుకోండి, ఎవ్రీడే అంతే, ఒక 5-10 నిమిషాల హోంవర్క్ అంతే. అంటే కన్సిస్టెన్సీ ఇస్ ద కీ పద్ధతిలో లాగా. సో వాళ్ళకి నేర్పించేటప్పుడు కూడా ఆటలతో సరదాగా నేర్పిస్తాము. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి స్ట్రెస్ఫుల్ గా కాకుండా బ్లిస్ఫుల్ గా తెలుగు భాషని నేర్చుకునేలాగా.
0: చక్కగా చెప్పారు. ఎందుకంటే యాజ్ అ పేరెంట్ మాట్లాడగలను, మా అమ్మాయి నేర్చుకుంది, ఉత్తీర్ణురాలైంది, ఇప్పుడు మా అబ్బాయి నేర్చుకుంటున్నాడు, ఐ థింక్ పలుకు అడుగు అయింది, ఇప్పుడు పరుగులో ఉన్నాడు, చక్కగా నేర్చుకుంటున్నాడు. నేను ఎలా మెజర్ చేస్తానంటే, శ్రీదివ్య గారు మీరు కరెక్ట్ గా చెప్పారు, పాఠశాల క్లాస్ అంటే అబ్బా మళ్ళీ ఇయర్ స్టార్ట్ అయింది అని కాకుండా ఇవాళ నుంచి స్టార్ట్ అవుతున్నాడు, వాడు ఎక్సైటెడ్ గా ఉన్నాడు. సో నేనేది దట్స్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ అండి. సో టీచర్స్ గా మీరు ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తున్నారు, మన భాష నేర్చుకుంటున్నారు, సరదాగా నేర్చుకుంటున్నారు, బట్ వాటితో పాటు మన పండుగలు ఎందుకు జరుపుకుంటున్నాం, ఎలా జరుపుకుంటున్నాం. సో భాషే కాకుండా మన పండుగలు, మన మీరు చెప్పినట్టుగా మన పెద్దవాళ్ళతో ఏం మాట్లాడచ్చు, ఎలా మాట్లాడచ్చు, కొంచెం కొంచెంగా ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చక్కగా నేర్పిస్తున్నారు. ముఖ్యంగా మన వసంతోత్సవంలో ప్రతి ఇయర్ ఆ పిల్లలు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ వాళ్ళు నేర్చుకున్నది ఆ స్టేజ్ మీద పర్ఫామ్ చేసే విధానం చూస్తుంటే, వాళ్ళు చేసే అటెంప్ట్స్ చూస్తుంటే ఇప్పుడు కూడా నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అవధానాలు చేసేస్తున్నారు సునాయాసంగా, పెద్ద పెద్ద నాటికలు చేసేస్తున్నారు సునాయాసంగా, అది కూడా లైవ్గా, అది రికార్డెడ్ కాదు, లైవ్గా చేయడం అనేది. ఇది ఉపాధ్యాయులుగా మీకు కృతజ్ఞతలు. అండ్ ఏ ప్రయాసాలు అనిపించినా సరే చక్కగా నేర్పిస్తున్న పేరెంట్స్ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, మరి క్విక్గా శ్రీదేవి గారు కొత్త విద్యా సంవత్సరానికి రిజిస్ట్రేషన్ ఇంకా తీసుకుంటున్నాం కాబట్టి వాటి వివరాలు క్విక్గా అందించింది.
6: మనకి రిజిస్ట్రేషన్స్ ఇంకా ఓపెన్ ఉన్నాయండి. నెక్స్ట్ వీకెండ్ నుంచి క్లాసెస్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి 4 లెవెల్స్ కూడాను. ఇంకా ఒక్క వారమే టైం ఉందండి. ఎవరైనా ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే దయచేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఫీజ్ చాలా మినిమల్ ఫీజ్ అండి, $125 మన ఫీజ్ కూడా. దట్ ఆల్సో ఇంక్లూడ్ బుక్స్ కూడా ఇస్తారు, క్లాసెస్ బుక్స్ అన్ని అందులోనే ఉంటాయి. మీకు ఇంకా వేరే ఎక్స్ట్రా హిడెన్ చార్జెస్ కానీ ఏమీ ఉండవండి. అండ్ ఇందాక కళ్యాణ్ గారు చెప్పినట్టు ఆ వసంతోత్సవం అనేది పిల్లలకి, తల్లిదండ్రులకి, మాకు కూడా ఒక పండగ లాంటిది. వాళ్ళు నేర్చుకున్నాయి అక్కడ పర్ఫామ్ చేస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో అందరికి. సో అండ్ మనకి బాటా వాళ్ళ ద్వారా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ మధ్య మధ్యలో ఏమైనా ఉగాది, సంక్రాంతి ఇలాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు పిల్లలకి ఆ ఈవెంట్స్ లో కూడా పర్ఫామ్ చేసే అవకాశం దొరుకుతుందండి. సో దయచేసి ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక మీ పిల్లలకి తెలుగు చక్కగా తేలికగా ఇష్టంగా వాళ్ళు నేర్చుకునే పద్ధతిలో నేర్పించడానికి పాఠశాల అనే ఒక ప్లాట్ఫామ్ ఉందండి, అందరూ తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోండి.
0: అండ్ వన్స్ అగైన్ రిజిస్టర్ చేసుకోవడానికి విజిట్ bata.org bata.org. మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా మాకు ఈమెయిల్ పంపించండి, virijallu@gmail.com. శ్రీదివ్య గారు మన మా పాఠశాల పేరెంట్ నౌ ఆ పాఠశాల టీచర్ కూడా. అండ్ థ్యాంక్స్ టు యూ, కుడోస్ టు యూ అండ్ ఆల్ ద టీచర్స్ శ్రీదివ్య గారు. చక్కగా పిల్లలకి చక్కగా మన భాష నేర్పిస్తున్నారు ఒక మహాయజ్ఞంలాగా. ధన్యవాదాలండి మా షోకి వచ్చినందుకు.
6: ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ వన్స్ అగైన్. వివరాలకి రిజిస్ట్రేషన్కి గో టు bata.org bata.org. అండ్ ఇవాళ లక్కీ విన్నర్స్ ఐ నీడ్ టు అనౌన్స్ టుడేస్ లక్కీ విన్నర్స్ అండ్ గివ్ మీ అబౌట్ 30 to 45 seconds. ఇన్ ద మీన్ టైమ్ షో బి బాకీ హే, రాత్ బి బాకీ హే. సో ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్. ఐల్ బి బ్యాక్ విత్ టుడేస్ లక్కీ విన్నర్స్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: పరిస్థితి బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్‌పీరియన్స్డ్, ట్రస్ట్‌వర్ది అండ్